0: సవన మనంగర కట్టిలే వర సంచారము నిలిపి మూర్తి బాగుక పొగడ నేడువారు. మనంగర కాట్ల అలయముడిలో ఊరు కాట వచ్చి ఎన్నో ప్రయోజనం ఇవరు దళలు ఊరు తట్ట పెట్టిన అడితాపులవుతారు కామిచ్చి బొబ్బులి కేశవయ్యాన్ని వేరి తంగ తామరయ్య మహారాజా కొడుతురు కానీ కవితలు కట్టిన గారు పారన్న
1: సరగుణ బాధములకు స్వాంతము సరోజమును సమర్పణము చేయు
0: సరగుణ శీఘ్రమాక పాదములకు పాదద్దులే సమర్ హృదయ అందమున తనకు సొంతమాకర హృదయం ఎంగ్ర తామరయ్య భగవానుడతల సమర్పణం పన్నామల్ ఇన్నూరు తామర పువ్వు కట్టింది ఎన్నో ప్రయోజనం చెల్లి ఒక తెలివి పొట్టారు. இந்த கீர்த்தனத்திலே இந்த வந்திருக்கிற வித்வான்கள் அத்தனை பேருடைய ஒவ்வொரு குணங்களையும் சொல்லி அவள் அப்படி கூடாது இப்படி கூடாதுன்னு மறைமுகமாக தாக்கி அவளுக்கு புத்தி சொல்ற கீர்த்தனை. இந்த எந்திரோ மகானுபவ கீர்த்தனைக்கு மாத்திரம் தனியா ஒரு நாள் சொல்லணும். அப்படி கடைசியில ஒரு வார்த்தை சொன்னா பிரேம்.